0: లుక్కయ్యా మారే విడిని ఊని దొక్కి వాడే మన మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్
0: కాల్ ద డాక్టర్
1: యారు సున్నది
0: మమ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళిని ముక్కు తత్తపై విడుకురని అయ్యా మాట సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరియటం కీల తీయాలి
2: සම අනුග්‍රහය
3: රසයනුත් ඉහළ ගුණයනුත් ඉහළ විජය තෝසේ මිශ්‍රණය
2: විජය ප්‍රඩක්ස් අපේ රසය රටේ සැමට Rhythm, vibe, beat, it mix better.

0: లుక్కయ్యా మారే విడిని ఊని దొక్కి వాడే మడ మెమరీలో స్కీల
1: మెమరీలో కౌన్ డాక్టర్ యాదు సున్నది
2: ஹிமிகருக்கு வந்து அது மாவட்ட